మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం ఉత్తరాయణం, బహుళ అమావాస్య శుద్ధ పాడ్యమి, జూన్ నెల 15వ తేదీ, ఈరోజు సోమవారం.

నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే నటుడికి సంబంధించిన పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను తెలుసుకోవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే నలుగురితో ఉన్నప్పుడు మన మాటలను జాగ్రత్తగా వాడుకోవాలి. శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను?

1982 తమిళనాడులోని చెన్నైలో జన్మించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మల దంపతుల ద్వితీయ కుమారుడు. ఇతని తాతగారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు. 2011 స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు పిల్లలు, ఆయన్, అర్హ. ఈయన చిన్నతనంలో విజేత సినిమాలో బాల్యనటుడిగా, తర్వాత డాడీ సినిమాలో డాన్సర్గా చిన్న పాత్రల్లో కనిపిస్తారు. 2003 గంగోత్రి సినిమాతో చలనచిత్రసీమకు కథానాయకుడిగా పరిచయమయ్యారు. 2004 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య చిత్రం అల్లు అర్జున్ కెరీర్ను పూర్తిగా మార్చివేసింది. ఈ సినిమాలో యువతతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు ఈయన. ఇతని ఖాతాలో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, పుష్ప, వేదం, జులై, పుష్ప ది రైస్ చిత్రానికి ఆయన నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డును అందుకున్నారు. ఇంకా అనేక ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, సైమా అవార్డులను కూడా ఈయన అందుకున్నారు. అర్జున్కి కేరళలో కూడా భారీ అభిమానులు ఉన్నారు. అక్కడ ఈయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. శ్రోతలు, మీరింతవరకు అల్లు అర్జున్ గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన నటించిన ఆర్య చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో అల్లు అర్జున్ నటించిన చిత్రాల నుండి పాటలను వినబోతున్నాం. మరి ఇప్పుడు కొన్ని విషయాలు బన్నీ గురించి తెలుసుకుందాం. అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన అగ్ర హీరోలలో ఒకరు. అభిమానులు ఆయన్ని ప్రేమగా బన్నీ అని, అతని స్టైలిష్ నటన మరియు డ్యాన్స్ కారణంగా ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఏప్రిల్ 8

0: శ్రోతలు, ఆర్య చిత్రం నుంచి చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో చిన్న విరామం.
1: హే, స్టిల్ స్టక్ ఆన్ ఓల్డ్ కార్? స్విచ్ టు స్మార్టర్ ఫ్యూయల్ విత్ మోర్ సేవింగ్స్ విత్ విక్టోరియస్ SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: Shrotalu, ee roju prapancha vruddhula vedimpula nivarana avagahana dinotsavam jarupukuntunna sandarbhanga konni vishayalanu ippudu telusukundam. సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులు మరియు నిర్లక్ష్యంపై ప్రజల అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2011 దీనిని అధికారికంగా గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 15 నిర్వహించాలని ప్రకటించింది. వృద్ధుల పట్ల జరిగే అన్యాయాలు, దోపిడీ, నిర్లక్ష్యం మరియు హింస గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం, వృద్ధులకు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని అందించడం మరియు వారి మానవ హక్కులను కాపాడడం, వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే పెద్దవారికి కుటుంబ మరియు సమాజం నుండి మానసిక మద్దతు లభించేలా ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలు తమ ఆస్తులు పంచుకున్న తర్వాత తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం లేదా అనాథలుగా వదిలేయడం, వృద్ధుల అనుమతి లేకుండా వారి ఆస్తులను, డబ్బులు బలవంతంగా లాక్కోవడం లేదా మోసం చేయడం, చేతకాని వయసులో ఉన్న పెద్దవారిని మాటలతో కించపరచడం లేక శారీరకంగా హింసించడం వంటి వాటిని గురించి వృద్ధుల సంరక్షించడం. భారత ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ కొరకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అదే తల్లిదండ్రుల సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టం 2007. ఈ చట్టం ప్రకారం పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులకు అవసరమైన సంరక్షణ, వైద్యం మరియు మనోవర్తి కల్పించడం చట్టపరమైన బాధ్యత. వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వచ్చే దశ. పసిపిల్లలను ఏ విధంగా కాపాడుకుంటాం?

వృద్ధులను కూడా అదేవిధంగా గౌరవించి ఆదరించటం మన అందరి సామాజిక బాధ్యత. శ్రోతలు, మరి మీరింతవరకు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

0: శ్రోతలు, ఇప్పుడు గానలహరిలో చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు యోగా గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. శరీరం చురుగ్గా ఆరోగ్యంగా ఉండటానికి యోగా అత్యంత అద్భుతమైన మార్గం. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులను తట్టుకోవడం, శారీరక మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా సహాయపడుతుంది. యోగాసనం చేయటం వలన కీళ్ళ కదలికలు సులువై వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పుల వంటివి తగ్గుతాయి. యోగా శరీర సమతుల్యతను పెంచుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయటం వలన ఎముకల సాంద్రత పెరిగి బోలు ఎముకల వ్యాధి వచ్చే ముప్పు తగ్గుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ బాగుండటం వలన మన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రాణాయామం ధ్యానం వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. మెదడు పనితీరు పెరిగి చురుగ్గా మారి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యను యోగా సహజంగా దూరం చేస్తుంది. శ్రోతలు, యోగా గురించి కొన్ని విషయాలను ఇప్పటివరకు మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో చిన్న విరామం.
1: హలో, మేం హూ HIV వైరస్, నామ్ తో సునాయి హోగా. మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. ముజే ఉన్సే దోస్తీ కర్నా బహుత్ పసంద్ హై, జో జానే అన్జానే ఏక్ సే జ్యాదా సాథియో కే సాథ్ బినా కాండమ్ సెక్స్ కర్తే హై, యా కిసీ భీ తరహ కే సెక్స్ మే కాండమ్ కా ఇస్తేమాల్ నహీ కర్తే. మే తో ఉన్ పర్ భీ నజర్ బనా కర్ రఖతా హూ, జో అప్నే రెగ్యులర్ పార్ట్నర్ కే సాథ్ భీ కాండమ్ నహీ లగాతే. और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं, इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
0: श्रोतलु, విరామం తర్వాత గానలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం. MV బారాటంగ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. MV స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. MV నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. MV రాణిచంగ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 1:00 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. MV జాలీబాయ్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:00 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. MV స్ట్రైట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. MV కమోటా రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకున్నారు.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో చక్కని పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.